విఠలాని పోగో గోవిందా, పురందర విఠలాని పోగో గోవిందా, రోడిగేశ్వర నాని.